పనిన్ని పసస్త పరేదే మమరే మమ పరే నిని పమ పని సా రేరే సా నిని సా పనిన్ని పసస్త పరేదే సా మమరే సార్ దిని సా నిని పమ పగా.